0: FM 93.5, FM 93.7, Lakhana Radio ITN.
1: How is the decay? When are they visit decay?
2: Mama, and them, Maram, relax.
3: అనమ్మనంగల వదువున అనేది మే ఎక్స్పర్ట్ హరియడం హరిని
4: ఓనము సందివేదన వగట ప్రబలము విద్యానుకూల విసదము ఓతుశీల్ యాక్టివ్ క్లాస్
0: రాజ్య బ్యాంకుక సురక్షిత భావయ ఇయలమ రకవర్ణే సమగిన్ స్థావర తన్పతు సదహా ఇయలమ పొలియ ఆర్డిబి బ్యాంకువేన్

ఆ గానా కరాదు గీత గానా కరాద్ది పిచ్చగా ఎత్తనం ఆగే మిస్తున్నా ఇక నేను పిచ్చగా మిస్తున్నా ఇక దిగటం గీతే తిబ్బా సహా తవ మాట ఈతున్నా తవ పొడ్డ ప్రిపేర్ ఎలా అవన హుందై గెల ముఖద మే సింధి ఎత్తనం గీతే అతిథి మాటితానే పొడ అమతగుణాగే వాడు నానే సహా ఈ పిచ్చగానే పొడ్డక్ తవ పొడ్డక్ అటెన్షన్ దేన్నవాడు

0: Lakhanda Radio ITN.
1: Even in driving, Chamit and Charu.
2: Sama Anugrahaya.
3: Mama Nande Manam Relax.
4: అనమ్మనంగల వదూనా అనేది మీ ఎక్స్పర్ట్ హరియడం హరిని
5: ఓనమ సంధి వేదన వగట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్
6: NLP హదహన లంకావే వెడిమ తేకి దిన తేకి అవస్థ వెడిమ లుతరయ్య NLP హదహన ఒబత్ అదమ NLP హదహన బలాగన్న
7: యూత్ ఎకే ఇన్న ఓయాగే ఫ్యూచర్ ఎకట ప్లస్ పాయింట్ ఎకక్ RDB యూత్ ప్లస్ యూత్ ఎకటమ సెట్ వెన బ్యాంకింగ్ పార్ట్నర్ RDB యూత్ ప్లస్ కినుమా
8: සහයෝගීතා අනුග්‍රහය පටස්කාල අතට සල්ලි පල්ලි ගුරුගේ රන්නය රන් පවුමට උපරිම මුදල අපෙන් ලක්ෂයටම පොලිය රුපියල් 480ක් විතරයි ගනුදෙනුවයි රත්තරන් පල්ලි ගුරුගේ රන්නය
0: ලකන්ඩ රේඩියෝ ITN